ఎవరన్నీ బొడెతి ఫాఫతకాయ్ ఫాహష్ కంతత్తకం దుర్హలివతి బే మిహున్నె అది ఎవరన్నీ రుడి అత్వెజ్జ హిందెగ్గా మాఫ్ కురాబైకి.

అది ఎవరెన్ని ఎవరెంగె వెరి రసలాంగ్యం ఇజాబది అది నమాదు కాయం కురి మీహున్నె అది ఎవరెంగె కంతత్త ఎవరెంగె మెదుగావని మశ్వరాగ మతిన్నె అది తిమ రసలాంగ్య ఎవరెన్న దివ్య తగతి ఎవరెంగ్ హేద పురతే.

గడింది అగడే 16 మినిట్ అడోసం తెగిందమని దివ్యరాజ్జేగాడు. అవస్ కళియకు మి బ్యాగ్ అగొండి ఫుర్త మి బలాలని దివహి సర్కార్ గే గెజెట్ కు అగానుని గుతున్ షాయక ఫవాలి ఉంతక దివహి సర్కార్ గే గెజెట్ బలాల రెమ్ ఫుర్త మ కానుని గుతున్ షాయక ఫవాలి మ కఫెన్ నమ్యతి రైసుల్ జుమహూరియా గే కరారు నంబర్ 12/26 అడ్డు హంకెండ్ డెవలప్మెంట్ కోఆపరేషన్ లిమిటెడ్ ఉఫెద్దు మ గుళే గుతున్ షాయక ఫవాలి మే దెమ్మతి గవాద్ నంబర్ 5/6/26 కోర్ట్ తకం ఇస్ ఫండియారు అయ్యన్ కుర్మా దుర్కుర్మగా అమలు కురాని గుతుకే కవాదు దెమ్మతి ఉసూర్ నంబర్ 9/G/26 మతి దరజ హోదా ఫరాతక రైసుల్ జుమ్హూరియా దివ్వా ఖాస్ ఇనామ్ దిర్మా గుళే ఉసూల్ 26 దెమ్మతి నుకుళదు తిరిక హున్న ఫరాతక వజీఫా హమ్ జిస్ముగే ఆము మింగడ గెణవే ఎవ్వన ఇస్లాహ్ దివే సర్కార్ కే గెజెట్ కే ఎమ్ ఫహోన్ షాయకు ఫావాలి మక్క ఫెన్నంగుతి అల్గున్ మీ దండవాలి హతరులి దివే రాజ్యకే మోసం కురియల్ లఫాకురాగుత బలాలాన దివే రాజ్యకే మోసం కురియల్ లఫాకురాగుత బలార్ కురియమ్ సాళి సగ్గడిర బలాలారు ఎం ఫుర్తమగడ్ మీ బలాలని రాజ్యగా ఎయిర్పోర్ట్ తా ఖాయం కురే ఫావా బాయ్ సరహద్దుకి మోసమా మిగతో మాలే సరహద్దు మీ సరహద్దు హుళులే మీ సరహద్దుకే ఫినిహూణు మెయిన్ హున్నాని 30 డిగ్రీ సెల్సియస్ ఆమ్ గొతెగ్గ మోసూన్ రంగళువాణి రాజ్యగే మే ఉత్తర బలాలాయరు మిసరహద్దుగే ఫినిహూణు మింగుణాణి 30 డిగ్రీ సెల్సియస్ మిసరహద్దుగే మోసూన్ ఆమ్ గొతెగ్గ రంగళువాణి రాజ్యగే దెకుణ బలాలారు కద్దుగే ఫినిహూణు మింగుణాణి 30 డిగ్రీ సెల్సియస్ మిసరహద్దుగే మోసూన్ వెస్ ఆమ్ గొతెగ్గ రంగళువాణి కాడెద్దు బలాలరు కాడెద్దుగేస్ మోసూన్ రంగళువాణి ఫినిహూణు మింగుణాణి 30 డిగ్రీ సెల్సియస్ రాజ్యగే మే దెకుణు గముగే ఫినిహూణు మింగుణాణి 30 డిగ్రీ సెల్సియస్ ఎనమెస్ విలా గే అసర్ విలా విలా మధు నమెస్ బణకం ఫెన్నాన్ అక్కడ మిదన్న వాళ్ళి రాజ్యగా ఎయిర్పోర్ట్ ఖాయం కురే ఫావా బాయ్ సరహత్తుగే మూసమ ముళి రాజ్యగే మూసమ బలాలయరు ఆమ్గతిగా రాజ్యగే ముళి రాజ్యగే మూసు రంగళువాణి దెకుణ హుళంగు దెకుణు గడియకు తిమ్మేలా తేరమేలా దిముదుగే బార్మిన్గా వ్యాజహేని రాజ్యగే కండుత మడువాణి కమ లఫా కురేవేరు రాళ్ళుగే ఉస్మింగ్ ఉన్నాని ఎఫ్ఫూట తిమ్ ఫూట దిమిదు మివగుతు ఎవ్వె సమాలెన్నే ఎనమెస్ అబుదెస్ ఖండుత తుర్ఫతురు కురవా ఫరాతకు హాసకో మోసుముగే ఎమ్మె ఫహుగే మౌలుమాత్తం హోదా రక్కా తెరుముగే గొతుం అణజిహే ఎమ్మెహ ఫియోళతం అళ రక్కా తెరివే దతుర ఫురుమకి వర ముహిముకమే అది హమ ఎహెమ్మె మోసుముగే ఎమ్మె ఫహుగే మౌలుమాత్తం హోదా దతుర సమాలుమకేస్ వర ముహిముకమే అదుగ రాజ్య మేదుగా ప్రోగ్రామ్ అలగడమే మిహా హిసాబు నిమ్మాలాయరుగా మేదుగా ప్రోగ్రామ్కి అలగడమే తఫ్సీల బలాలి కంటే తగ్గు తెరేగా బా దర్వందు కంబలుంగే బాషి ముబారా దిహా సభ్య అలగడం బలాలిరు మీ ముబారాతకి దర్వందుకి జమాను సూరే బషి కుళెము అన్న రషక ఉమాయకు ఎన్మస్ మిహారు బషి నుకుళేతి బషి ఉయికింగ్ బిరట్టక మిహారుగే జీల్తక బషి కుళేగే దస్కొద్దినుగే బేణుగా కురియగింద ముబారాతే మీ ముబారాతుగే సుంగడియకి బ్యారుమ్గే 27 జూలై మిదువహుగే ఎక్కడి సుమ్మినట హమి మీ ముబారే మ్యతి ఆగస్టు మహుగే ఇవ్వనదు మీ ముబారాతుక బ్యారుమ్గే ఫుర్సత్ మ్యతి హమి మీ ఫరాతక హుళువాలాఫ దర వందూగే రాయి తుండితేనే దెంగళగొండ బలాలి హాదాల్ మకుండు స్కూలుగా బింగా ప్రోగ్రామ్ కురియద్దాగుత మీ ముబారాత్ మీ బింగా ప్రోగ్రామ్కి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ స్కూల్తోగా హింగు మహమ్మజెస్సాఫ్ ప్రోగ్రామే హాదాల్ మకుండు స్కూల్ మింగా ప్రోగ్రామ్గా కొమ్మె మహక వకి తీమే హమజెస్సాగిన్ కురియగెందే మీ గిత్తురం ప్రోగ్రామ్ కురియగెందని ఏ మహిగ్గే తీమా గుళవాగిన్ కొమ్మె హఫ్తాకు తఫాత్ ప్రోగ్రామ్ తహ కురియగెందాగుత మినిస్ట్రీ మియహర దిహ తీమే కడాళాఫావే దెంగళగొండ మేదు గెనెస్తిని మోలిస్ ఇండియన్ రెవెన్యూ అథారిటీ మీరా కురియగ్గే మీరాగే ఆన్లైన్ హిదుమెత్తక అదే మీరా కనెక్టివ్ మీ హిదుమే మీ పోర్టల్ హిదుమెల్లి బెమ్ముందాగుత మీదొలగొండ మేము హాజక మెగ గుతుక బలాలి బెస్ట్ రేడియో ప్రెసిడెంట్ కాంపిటీషన్ సీజన్ హతేగే టైటిల్ ఉఫ్లాలి బ్యావరియాయ మిగుతూ హాలిఫ్ ఇహమందు బుల్బులాగే మరియం షహామా లతీఫకి బెస్ట్ రేడియో ప్రెసిడెంట్ కాంపిటీషన్ సీజన్ హతేగే టైటిల్ ఉఫ్లాలి బ్యావరియా షహామా వణి ముబారాతుగా ఫేన్ ఫేవరెట్ అవార్డ్ హోదా దిఫారెగ్ మతి ప్రెసిడెంట్ ఆఫ్ ద వీక్ అవార్డ్ హాసిల్
ಮ್ಯಾಸಾಬು ಅಳ್ಗಡ್ಮೆಗೆ ಪ್ರೋಗ್ರಾಮ್ ಮಿಹಾ ನಿಮ್ಮಲಾಫಾ ವಕೀಲಾನ ಉಮೇದು ಕುರಾಣಿ ಮೇದುಗೆ ಪ್ರೋಗ್ರಾಮ್ ಸೇಹು ತೆರೆನ್ನ ಬೇಣುತೆರೆ ಮುಹಿಮ್ ಮಾಲೂಮಾತ ಕೆಲಿಪ್ ಕೆಂದಿಯ ಕಮ ಮಾದಮಾಗೆ ಪ್ರೋಗ್ರಾಮ್ ತಿಯ ಮಿಹಾ ಬೇಫುನ ದಾವತ ಅರುಮು ಪ್ರೋಗ್ರಾಮ್ ನಿಮ್ಮಲಾ ವಕೀಲಾನ ಮೇದುಗೆ ಪ್ರೋಗ್ರಾಮ್ ಉಫದ್ದಾಫಾ ಮಿವಣಿ ರಶ್ವಾನ್ ಪ್ರೋಗ್ರಾಮ್ ಫೋನುಮ್ಗಾರ್ ಒಣ್ಯಾ ಪ್ರೊಡ್ಯೂಸರ್ ಗುತುಂಗ್ ಹಿತಿರ್ವೆ ದಿಫಾ ಮಿವಣಿ ಜೈನಾ ಅತಿ ರಶ್ವಾನ್ ಪ್ರೋಗ್ರಾಮ್ ಫೋನುಮ್ಗಾ ಟೆಕ್ನಿಕಲ್ ಗುತುಂಗ್ ಹಿತಿರ್ವೆ ದಿನಿ ರಾಮ್ಲಾ ಎಹು ತಿರಣ ಪ್ರೋಗ್ರಾಮ್ ಹುಷಾಳಾದಿನಿ ಅಳ್ಕೊಂಡು ಐಷತ್ ನೈಮ ಎಮ್ಮೆ ಅಹಂತಿರಣ ವರ ಬಾಜವೆರಿ ಅಮಾ ದುಹಾಕಂಗೆ ಅಸ್ಸಲಾಮು ಅಲೈಕುಂ.

0: కడింగ్ హృదయగట్ తిరిస్ మెట్ మీ దివ్యరాజ్ చేయగాడు
1: దివహీంగ అమిల్లవంతకం కురియరువాదే
2: దివహీంగే ఉఫెద్దుం తెరికం దక్కువాదే
1: దివహీంగే మాజీగ మంజర్త సిఫకొద్దే దివహీంగ అమిల్లవంతకం కురియరువాదే
2: దివహీంగే ఉఫెద్దుం తెరికం దక్కువాదే
1: దివహీంగే మాజీగ మంజర్త సిఫకొద్దే
2: దివహీంగ అడు
1: దివహిరాజ్యేగే అడు

దీనే ఎవరిన్న శరణకు కండలాదిన్ శరీకుం తకెం ఎవరిన్న వేహియ జజా దివ్వం కండెళగం వాద్వహ లస్కురవ్వంగా కల్మఫ్రో నువానమ ఎవరింగ మెదుగా నియా కండెళు వీస్కం కషవరే అది హమ కషవరం అనుయా వెరిన్న వేందినివి అజాబు హుట్టే.

అది ఎవరెన్ని ఎవరెంగె వెరి రస్కలాంగ్యం ఇజాబది అది నమాదు ఖాయిం కురి మీహున్నె అది ఎవరెంగె కంతత్త ఎవరెంగె మెదుగావని మశ్వరాగె మతిన్నె అది తిమర్ రస్కలాంగె ఎవరెన్న దివ్య తగతి ఎవరెంగ్ హేద పురతే.

0: Контроль.
1: లంకమల తంకొడ రంగడత కరిపెట్ట కహాలఫ వరంహియ వరక బొండి వసాద నోబా నక తంకొడ గాదయ మహారుకం బొండి వసాద హరుకం వసాదియ బొండి కొ నోబా హదా కొ హింగాదా
2: ఆ సుకురి కొబా మస్సిరి కొ మియదు కేనేబా
3: కంపొలె నోయ మియదాకు గెంకొలె బెస్ నలిబను వ్యావస్ తంకొలె బారు కొ మదే గనక కండోస్ గదహ కొ దేవర
4: కమరుబే బడు కమకు ఎమియై
5: ಹಾ ಬಕುರ ಕೊಂಕಮಕು
4: ಪ್ಯಾಬ್ಯಾಹರು ಜಹಿ ಕಹಲ ಬುಳಿಕೊಳೆ ಜಹಾಲ ಬಲ ಏಯ್ ದೋಣಿ ಕುದಿಂಗ್ ಬೊಡುತಿದ ದುಮ್ಮಚ್ಚ ಮಹಕ್ಕಾಂಗುಳೆ
6: ಮರಿಯಂಬ ಬೊಮಿತ ಹೊರಿ ವರ ರೀಚ ಹುದು ಎಫ ಆಹರ್ ಬೊಮಿತ ವರ ರೀಚ ಫೈಫ್ ಆಹರಿ ವರ ತಳಾಲಂ ಫಸೇವಾನೆ
7: ನೀನೇ
8: ಿಬ್ಬಲು ಬಗ್ಗೆ ಅಂತಿರನಿ ಗಿನ ಎಲ್ಲ ಶರಿ.

ఎదురుగా క్యారీ లీఫ్ జాన్సన్ సగ్ అదిన టీమ్ వినట్టు కులేఫ్ మిహార్ మోతి ఫస్ట్ హాఫ్ ద టీమ్ కులేఫ్ ఎట్ టీమ్ కి స్టార్ట్ అయ్యి జంబిలే మే కోడి వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ దే ఆర్ సబ్ మిస్ ఆన్ ఆర్ స్పెయిన్ కులేఫ్ త్రీ ఫాత దిం బోల్ సెన్ సగ్ అతరే పావ్ కుబర్సి అట్లాంటిస్ మెదర్ హోర సెన్ సగ్ అద మెజిల్ హామ్ లీఫ్ డెనీ ఓల్ మోయ్ డెనీ ఓల్ మోయ్ మిత్ర బోల్ అత్తా కురియ దిం బోల్ అత్తా కురియ దిఫి యమాల పెనట కనాది మి యమాల కారి కులేఫ్ త్రీ నట్టో పెనట నగది బోల్ కులేఫ్ త్రీ డెనీ ఓల్ మోయ్ యమాల గోల్ కై యమాల కురియ ఫాలో కీపర్ గాగి కీపర్ వెట్టిన బోల్ దిఫా కురి వర రంగల ఫుర్సత్ లి బిగెమ్ మిదియై డెనీ ఓల్మోయ్ పెనట దిం బోల్ ఏరో ఏరియా త్రీ గోల్ ఏరియా క్యారియ అరణి యమాల్ డెనీ ఓల్మోయ్ బాల్ ఆఫ్ అనిఫరత్ అరిమచ జీలా ఇఫార్ మత కురియ దిం బోల్ యమాల్ అత్తాఫ్ కురియ ఫోన్వాలి కీపర్ డైప్ గోఫ్ మార్ట్ కీపర్ డైప్ మార్టినెస్ గో బోల్ అత్లి వరం ఓపెన్ వర రంగల ఫుర్సత్ దెమ్ లి బిగెంగ దియగె లి గెంగ అరికాసి స్పెన్ కుల్ దండి ఏరియా బోల్ అత్తా డ్రోడ్ గో కురియ స్పెన్ త్రీ దిఫి యమాల్ కురియ ఫోన్వాలి బోల్ కుర్మతి హురి కుల్ త్రీ గతి హతర్ వాజిన్ త్రీ గతి హతర్ కుల్ త్రీ దిఫి కుల్ త్రీ గ జీఫ్ దిం బోల్ అనిక స్పెన్ త్రీ దిమ బోల్ అత్తా కురియ రొడ్డి దిఫి యమాల్ యమాల్ ఫహత దిం బోల్ ఆ మెదాసం బోల్ జీఫ్ ఫహత్ బ్యాక్ బోల్ బోల్ సెన్స కదిమాని ఆత్లాఫి ఆజింట కుంత్రే అత్లాగ కురియ మేరని జూలియన్ అర్వేస్ కురియ దిం బోల్ కీపర్ ఏరియా బేర్ని కో త్రీ మెత్ర గా క్యారన క స్పెయిన్ హాఫ్ తిన స్పెయిన్ కుంత్రే బోల్ అత్లాగ కురియ మేరని ఫెర్నాండిస్ రూయిస్ అత్లా కురియ దిం బోల్ తాంగుల ఫహత్ సెన్స గత్రే హురు కుంత్రే మడమడ అత్లా కురియ గని కస్ రూయిస్ రూయిస్ ఫహత్ మా సెన్స గల్ బేర్ని కో మజాఫ్ అనఫ్రత అర్మతిన్ దిం బోల్ అత్లాగ పెడ్రో పోరో అత్లా సెన్స గత్రే రోడ్రియా రోడి జస్సా యానికస్ రూయిజ రూయిజ్ కురియా దీఫ్ కురియా కురియా కురిమతే బాగా నట్టు తాంగుడే ఫాత్ ఉంది బోల్ ఎలెక్స్ పైన హాఫ్ తాంగుడే ఫాత్ మెత్రెన్ దింబోల్ అట్లా హాఫ్ మెదాయస మత్లా బ్యాక్ కూడా అనికస్ ఫాత్ ఎవరు ఫాత్ సెన్సక్ అదిమాలు ఊరి కొడితే బోల్ అత్యా కురియా జైల్ అన్ని కురియా జైల్ ఆఫ్ కురియా దేంగుడే ఫేస్ అయిన బోల్ ఫైన్ మడమడం హాఫ్ మెదాయస కురియా జైల్ కారి ఊరి కొడితే జస్సా బిడ్రీ అయిన కనికస్ కురియా దీఫి అమెరికా లేపోటే అరిమతి రొంగ క్యారీ దింబోల్ తాంగుడే ఫాత్ రొడ్డి తాంగుడే మైవర్ ఫాఫ్ ఫాత దింబోల్ అట్లా హాఫ్ మీద ఎవరు పెనట క్యారీ కురియ దీఫి యమాల్ కొంచెం కురిమతి బాజించు నట్టు తాంగుడే ఫాత్ వెనకేస్ దీవి పెట్రో పొరోయ సెన్సగల్ క్యారీ అండ్ సెన్సగల్ త్రాజించిన హాఫ్ తెలియకమని స్పెయిన్ కులుత్రీ అట్లా క్యారీ ఒకరు కులుత్రీ అనికేస్ పెట్ రొడ్రి రొడ్డి సెన్సగల్ తాంగుడే ఫాత్ దింబోల్ పెట్రీ పొరో అట్లా కురియ దింబోల్ అనికేస్ దీఫి మేము కులుత్రీ కానీ కురియ దింబోల్ అట్లా కురియ మని పొరో మెదడు క్యారీ బ్యాక్ కూడా ఫాదర్ హాఫ్ మెదడు సెన్సగల్ క్యారీ దింబోల్ అట్లా మీ ఫహత్ మీద నేరెత్తిన కీపర్ ఈ కుబర్సి కీపర్ దింబోల్ అట్లా అరిఫత్ అరిమతి కుకురియా హాఫ్ మెదాసం స్పెయిన్ హాఫ్ తరెంటని ఓల్ మోయ్ జస్సాలి బోల్ మరమణ ఫహత్ జీలా కారీ కుకురియా జస్సా అరిమతి రొంగా క్యారీ అయిన బ్యాక్లో ఎవరి ఫహత్ పెట్టిన కారీ హురి స్పెయిన్ హాఫ్ తరే ఎవరు కుంత్రి అనఫరత్ అనుమతి దీఫి కుబర్సి అప్పవు కుబర్సి బోల్ అట్లా మెత్తన వదిలి స్పెయిన్ హాఫ్ తరే కురియా స్కూల్ జస్సా బోల్ ఫహత్ అట్లా మెదిని వర్జబాల్ అట్లా హాఫ్ కురియా దింబోల్ అట్లా మెత్తనం హురస్ కో వదిలి మేన ఆజెంటీనా హాఫ్ తరే ఆ స్కూరియా కోసం ఎలెక్స్ బైనా కురియా దింబోల్ పెనట్రీ కన్నా దిమాలు ఆజెంటీనా కురియా బోల్ దిఫా కురబా ఆ మెదాసం అత్యా కుకురియా కుకురియా జస్సా ఫహత్ హురి డెనీ ఓల్ మోయ్ ఓల్ మోయ్ కురియా మెత్తన దింబోల్ కొంటలో కొల్లా కురియా దేవత పెడ్రో పొరో కురియా అట్లాఫ్ దింబోల్ పెనట్ కార్ కొడుతుంది పొరో దింపొరో పెట్టించేతాడు అనుకుంటే ఏరియా క్యారీ ఆజించిన కుళ్ళు తింబోల్ అట్లాఫ్ ఆజించిన హాఫ్ తిరిగి కురియా దింబోల్ అత్యాగ కురియా మీరు ఫండ్ నెంబర్ కుళ్ళు తిరిగిపోడు అత్యాగ నికోలస్ గొన్సాల్స్ అంత కురియా దాము తిరిగి హ్యామినట్ మిహార్ మోతి కులైఫ్ ఫుర్తమాఫ్ హ్యామినట్ కులైఫ్ ఇంగేరు అది స్పెయిన్ కుళ్ళు తిరిగి రంగళ బోల్ హైఫ్ కుళ్ళు ఫెయిన్ ఎంబిదని కుళ్ళుతరే కుబర్సి కురియా దింబోల్ రూయిజ్ రూయిస్ కుబర్సి దీఫ్ సెన్స్ సగల్ క్యారీ స్పెయిన్ హాఫ్ తిన మడమ హింగా కురియ జిల్లా తిరిగి కురియ ఫోన్ డెనీ ఆల్మోస్ట్ సెన్స్ సగల్ క్యారీ ఆజెంటిన హాఫ్ తిన అట్లా కారి హురి గొంజాల్సిన అట్ ఆఫ్ సెన్స్ సగల్ బెరి జిల్లా కురియా దింబోల్ తాంకోడే మడువే జాజించిన అక్కడ తిరిగి పెనట కానీ బోల్ అట్లా కురియ దింబోల్ మెత్తని బోల్ అట్లా కురియ మీ అన్నని వీ నెంబర్ కొడు త్రీ గొంజాస్ కురియా అలిస్తే కురియ ఫోన్ వాళ్ళు బాగా సత్య యమాల్ అత్యా కురియ దివి రొడ్రియా రొడ్రి బోల్ అత్యా కురియ దాన్ని మీకు ఓర్జబాద్ అట్లా పెనట్రేది మన దివి బోల్ తాంకోడే మడు ఇం ఫారం యమాల్ దిమ్మసే కొత్త యమాల్ ఫౌల్ హమ్మినట్టు ఫుర్త మాఫం కులేఫ్ మిహార్ మోతి ఎవ్ఎస్ కూడా కదరే నుంచి వర రంగుల ఫుర్సతే స్పెయిన్లో లిపిగింది పెనల్టీరియా తెరే డెనీ ఓల్మో దింబోల్ గోల్ దరియా కణా దిమాలు ఎఫ్ఆర్ మతిన కురియ ఫోన్ వాళ్ళు బోల యమాల్ దీని హెన్ శమాల్ కురియ ఫోన్ వాళ్ళు బోల కీపర్ మార్టినెజ్ పెట్టిన బోల దిఫా కురి అమ్మినట్టు మిహార్ కులేఫ్ మోతి ఫుర్త మాఫం ఎవ్ఎస్ కూడా కదరే నుంచి కురియ ఫోన్ వాళ్ళు బోల మెదడు హురస్ స్పెయిన్ హాఫ్కి మెదడు పెనట్రీ కానీ కుబర్సి బోల్ కురియ ఫోన్ వాళ్ళు మెదడు కానీ అట్లా రొడ్రి తంగులు ఎత్తిన దింబోల్ అనికేస్ అల్ఫతి కురియద్దే మసై కురియ మిఫార్ దింబోల్ అరిమతి రూయిస్ కురియ ఫోన్ బోల్ బ్యాక్ లో ఫాతస్ బేర్ హాఫ్ మెదడు పెనట్రీ కానీ అర్జెంటీనా లీఫ్ వెళ్ళు స్పెయిన్ హాఫ్ తరే టెగ్లియాఫికో వెళ్ళని తంగుల ఫాత మెదడు క్యారింగ్ వెళ్ళిపో
Martinez back of the center circle, Kola Di Malo continuing Argentina half the end, back of Kotokofata in Bilakos Romero, Diaria Berenic Maria Berenic Martinez, Emiliano Martinez, a keeper, Argentina keeper, La Curia Dimotin Curifono, they have Medrona Carin Diego to Gosper, Bolli di Bengai, Tegli Fiacco, and as Bolli di Beveron, and Hame Bola, Medrona Carin Bear with me. No minute to play for Tama half and the team correct team started Nuji. Spain Kulunting, Aditan Kulangala Kulatan, and Fenner Guinea Bola, if at night. Kubar Sifata Dimbola, keeper. Keeper Unai Simon, Diri Atre Bolif and Kuria Jilla, Bola Metafang, Jasalaf, Bola Kuria Jasalaf, Kuria Fonoa de Kari, Julian Alvarez, Dima Kuria Fonoa de Bola, Adam, Tina Habedas, and Mabule Jamal, Bola, and a Karifenji of the Otakosak Medas on Berwi, and a Gif Argentina Gelo, Baklafata area, Kanadima Kurunte at Lafata, Martinez Dimbola, Diri Akari, keeper Martinez and Mid. Argentina ka Tim Martinez and Lemot Kulangara Tibi, De Martinez, a number Lisandro Martinez, keeper Emiliano Martinez. Spain half train, Spain Kulata Kuria Rodriero, the back of Hata, Diere Carol Kultrika, and Anifra Tarmati Kuria Dimbola Tankuria Mendeleport, Dimbola Kukuria, Kukuria Fahato, Rodri, Rudy Sensaka Kari, Spain half train, Bolata, Matamati Kuria for Almeton, Huraskong as half the Medavur, Penaka Armatinaka, Yamal control Kurindian Fagaji Bola, Beronic Cas, Argentina Leaf and Elena. The Hemina Kule for the Denu James Club. Argentina leaving Illo, Munghafter and Bolif and Kuria Gila, Elibola, Liberto Massa, Kuria Alvarez, and Logi Fab, Tango Fata, Penetrari, Argentina Kurta, Takuria, Dimbol, Contra, Kulan, Devet Massa, Kurenetron, Spain Kulta, Atlame, Donga, carrying back of Fata, Dimbol, American Leporte at Takuria, Bainan Fatma Kukuria, and the Sensaka Rongo Kari, Kukuria Fata, Yasaba Rodria, and Bolif and Kuria Gila, Sensaka Bear, and Nikmelang, Argentina, after Kari, Kuruntria, Kukuria, Jasari, Alex Baina, Jasabola, Argentina Kuruntria Fagadi, if they go to the spare, we send Saka de Medrona Kari, Argentina, after in Spain, the leafing Elum, Elibola Fata. Spain half in the area carrying Kubarsi Kuria and Fala Tanamatin Dimbola Atlan Kuria Midani Pedro Poro, Atlan Matamatin Kuria for Albarimatin Half Medas, Abahanjina Kuntra Bole, and Abomatin Sportiban Alex Baina main contract with Atangle Fata Dimbola Kukuria, Atla Ever Tangle Fata Divi Ruiz, Ruiz after Fata and Dibel Podra, Atlan Half Medas, Abahanjina Kuria Gila, Tangle Fata and Kuria Dimbola, Atlan Kuria Dini and Ruiz Atla for Kuria Nagadimbola Penetremivaru, Argentina Kuntra di Fagrobo Gold Garimatin Agotangas Di, Corner Cabero again. Match ke furtama corner Spain na mili ba? 11 minute kule if mehar moti furtama half. Argentina ka Spain ka slade mujhe. Leave a corner Alex Baina na gade. Eri atare ka Spain ge ke de tinen hatare first round tere avte mar kulle. Alex Baina, Argent, leave a corner, Spain, the corner, Nagadani. Nagadin corner, goal area, Kanadi Malaburi, Denny Olmo, control, call the ball carry, Argentina, the Fakabar area, Bear, Matla Ruiz, Atlaf and Cash, Denny Olmo, area, Kanadi Malan, back from Fata, Jila, Tango, Fatu, and Fatamatin Divi, Yamal, and Malcontro of Carrier, Kuntra, Natu, Bolif, and Jamaica, Kurina, deep penetrated by Alex Baina, Nagadi Jabal Kuntra, Jeff, Armatin, Bear, Kurina, and Cas, Yamal, who remarkable and Bora Diego, Bear will lose Spain and leave Moti. Bar a minute for Tama from Kulev, and then James. Pedro Poro, Spain gelu. Argentina half middle penalty carrying Pedro Poro Fahato, Pau Kubarsia, Kubarsia and Casdiv, Pedro Poro, Poro and Casfato, Medra carrying Kubarsia, Dimbola Fahata, Jela, Spain half, and ever Stankle Fahata, Dimbola Tankuri, Medani Leport, American Leber Kukuria, Kukuria back of Fahata area, Terori keeper, and Medani keeper Une Simon. Atta Kuria, Kubarsi area, Kanadi Malo, and Casfato area, Terengu keeper, and Spain half the Regmorn. Spain, the keeper, goalkeeper, Bolatlan Penetra, Sakadiria, Terengu Kuntri, Jasa left, Emerick Lepo, and Frat Armati. Timbola back of Fata and Casgolter and keeper, and Argentina Kuntri, and Arif Argentina, Vinambur Kuntri, Elista Armak, Kuria of Timbola, Atlantis, Metro, carrying a ball.
Sunt Spain culunter bol jam între care de ajunge culunter în bolul de fapt cu atlet bolul cu cascuria de fapt medea să mă atlet Rodri atlet cu curia cu curia tangul fahat un trei gol culunter că divs în sacal de malo at Spain half trei fahat un gas metre horas cu nefrat armati curia din bola Pedro atlet Pedro Poro atlet trei trei curia fona besem sacal trei gol culunter Deni Olmo de mai secur tangul Maru ajunge în culunter de fapt cu bola Spain culunter bea cu fahat din bola nica Pedro Poro e jasa Poro bole fandam trei ajunge în culunter ngari and Spain culunter atlet divi Deni Olmo bola jahang matre kare nga culunter Elista Deni Olmo e foul ca famati referee bad de fa bola Deni Olmo bola jaha jaha va fahatu ma kulun teria Alex Alista foul kuri Olmo ya va da ka referee metrun ga carry leaf edge ho Deni Olmo mi ha ishin de lamin dar mate referee ene wa dakka ya saad minute furtma fe ga me at me ha argentina ka spain ka standard mein hai jeon kore fona referee kare un fumele Mihar Fennani supporter to the team by me kuri phone al ball aaj ta half time penalty bear ko fenje area tere libuni keeper aaj chena keeper Martinez ball ko tum area tere kuri me nani penalty point kare ball mar mar ko tum kuri jada phana met fast ma kule first was 10% Spain 33% 33% Argentina ball position badalar Argentina con tre mo half time bola fa curia gela tre tre curia fonal bola e farmati curia di tre numero con tre bola tre curia menni Nicola Stegfile Tegfiliago al draft recent sa calcare con di bola in Argentina con tre già con tre Messi e già con tre cara di Spain con tre foul con famoti Alex Baina curi foul la ulen ola mosi Burka Sigra la Copal tan la Fenia 10 Leafage jeho Spain half tere center circle kula di ma wat half ke gag gana ka meeting ha sab over center circle carry ba ba kuri phone wan gos morani Rodrigo De Paul 16 minute me har ma thinga Rodrigo carry apur mad khole Fernandez Enzo Fernandez penetria runga ekolo dima de team kulthira tanti kurien naga dima penet gol re carrying argentina kulthira ma se kurien nestan kole baro e bolo diego tagos diego gol area gari matin diego tagos bero gonzales bolo ma se kurien nesena ma rafael rangala ara go tenui gol de tre fene je de bero kukuria spain half tre bolo tai tre ruiz ruiz manon bolo kontra kolla kubarsia dif di area carrying kubars bolo tai manon kurien as Pedro Poro e Poro matematic curie fono ali bole nga badue Yamal armatino ga carry in bola contro con il matematic con un altro ala curie Gilav natto ala fatta in bola si da gol da deva fare gol da tre keeper vetting la bola di fa coi Martinez nuraccatri de bole Spain con la feria terega ademme Yamal li bono bola carry con un trega natto ala Nicolas Teglia fico curi curi matematic natto fatta Gilav hurasco din bola penalty di tre col motore Spain half tre Spain contro Ermek make leport at la fahaton area tre keeper keeper di fa curi fono al bola metto qua carry ngota sa me dover senza ca di mano bervi spain half tre argentina le fa le satar minute cole fa ms back da de luce ad argentina ca spain ca sare luce argentina con tre not laf martinez fa di bola ever tanco le fa to ne fa to ne batte montel si vuole back la fatta era tre keeper martinez Emiliano Martinez kuria armati medini Lisandro Martinez enak matemati kuria fona Spain half tereng kuria dua mihri team ga fana ma kontri bola kontra ko area tere wanna ni area ro mati bola tama tere Spain kuria tereng atlan difa ko kuria ga skari hur kuria tereng Pedro Poro atlan medona kuria Deni Olmo e vetti je Olmo bola tna Yamal dam mona Yamal bola kontra kuria ni ever kuria referee skari ga fuma lafi foul ko famati Spain Argentina con tre bole fan down lo mettere che tanto Yamal bole down tre Yamal fatto un lascio bola da ma secondo tre Argentina con tre Yamal e svetto netano con mettere
బోలత్యాంగ్ పూరి ఐమెరిక్ లేపోర్ట్ సెంట్స్ అకాడమీ ఆస్కారి కుంత ఎస్ఐ రోడ్రీ అత ఫాతున్ రోయిజ్ సెంట్స్ అకాడమీ దానిచిన హాఫ్ తిన బోల ఫ్యాంగ్ కురే జిల్లా కురే దివి కుకురే యాంగ్ అరిమతి నుంగా వరక్యాని కుకురే యాంగ్ కస్తాం గొల ఫాత్ రోయిజ్ రోయిజ్ బోల ఫ్యాంగ్ మరమణ కురే యాంగ్ మెదాస జేహిలాఫ్ బోల అరిమతి ఎత్రే దేవుల పెనల్టీ అద్వంది మల ఎలెక్స్ బైనా కొంట్రో కురే నేనకారి ఎస్ఆఫ్ అవర్ తేరే నంబర్ కుంటే రొమేరో గ నట్టు అదాం తరేగ బోల దియగో తకుస్ బేరు ಅಶಾರಮೇಟ್ ಹಿಂಗೆ ಆಮೇತಿ ಕುರ್ತು ಮಾ ಅಶಾರಮೇಟ್ ಕುಳೆ ಎಲ್ಲ ಸ್ಪೇಕಲ್ಲ ವಿಜಯ ಎಲ್ಲು ಅರ್ಜೆಂಟೀನಾ ಪೆನಲ್ಟಿ ಅದು ಆಜಿನ ಕುಳಿತರೆ ಎಲ್ಲಿ ದೇವನ ಬೋಳ ಜಹಾಂಗ್ ಮತ್ತೆ ಕಾರ್ ಎದ್ದಿಯ ಸ್ಪೇನ್ ಕುಳಿತರೆ ಫೌಲ್ ಕಫ್ ಮೋತಿ ಫೆರ್ನಾಂಡಿಸ್ ವೆಟ್ಟಿ ಮೋತಿ ఫెర్నాండిస్ బోల కొంటే ఫాత్ డెనీ ఒల్మో బోల జహాతీ ఫౌల్ జెహమల్ లీఫ్ అర్జెంటీనా హాఫ్ ఆంచెల్ లీఫ్ జెహం నవార్ మినిట్ కుళేఫ్ మిహార్ మోతి అర్జెంటీనా స్పెయిన్ సార్ జెహం